అలే కీబోర్డ్ పద్దెనిమిది ఇండస్ట్రియల్ మచ్చి కొన్ని యోగం కొను కన్నమల్లు ప్రతికెట్ మన కొను చిక్కి అటోయన్ మెపు అగ్రికల్చరల్ కెమికల్స్ డౌన్ఫోన్ మంచి మేము కొను కీబోర్డ్ చిన్న లపు వేరే మెట్కే మెపు మమ్మీ మమ్మలు వేరే కొను కట్ మబ్బు డౌన్ పే వర్క్ గుమన్ ఒక చిన్న Pemen, kini dong mereka kami acil kiri orang dulu yang mereka ekonomi yang ekman buat luak mebel ekacakiman kacakiman mape ada tak tu tuale buat kiri kuman. Iyo gum sabkan tiada pihari wabi cerita ni abah.